పురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతిం చ సునివార్య మనః సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాది దోషరహిత

0: గారే గారే
1: జరపడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తరది ఏ సూర ఇన్నాయా అదు ఏ ఎక చతుర నార అమ చోడగనే.

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకే సింగార
2: ఎక చతుర నార బడి హోషియార
1: మేరే మన కే ద్వార యే ఘుసత జాత
2: అప్నే హి జాల మే ఫసత జాత